సరి సమ గమరి గరి పమ ప గమ గద పద మ పని ధని పద ని సపద ని సరి సరి సమ గమరి గరి పమ ప గమ గద పద మ పని ధని పద ని సపద ని సమగ ని సరి ద పమ గద గరి సరి ద పమ గరి ప ఇ సరి ద పమ గరి స గ గ స మ స స గ గ స